మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్జ్లపై ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, కృష్ణపక్షం, పాడ్యమి అనగా జులై 30వ తారీఖు ఈరోజు గురువారం. నేటి సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో భాగంగా చక్కని పాటలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. గౌరవం అనేది ఒక అద్దం లాంటిది. నీవు ఎంత ఎక్కువగా ఇతరులకు చూపిస్తే అంత ఎక్కువగా వారు దానిని తిరిగి ప్రతిబింబిస్తారు అన్నారు డాక్టర్ అబ్దుల్ కలాం గారు. అంతే కదండి, మనం ఇతరులకు ఎంత గౌరవిస్తామో దానిని బట్టి మనకు గౌరవం అనేది లభిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ ఇతరుల పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరిని గౌరవించేలా ఉండాలి. శ్రోతలు, ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు, నేటి సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో భాగంగా ఒక పాటను విందాం. నీ స్నేహం చిత్రం నుండి రాజేష్ కృష్ణన్, ఉషా గారు ఈ పాటను పాడారు. ఎస్పి పట్నాయక్ సంగీత దర్శకునిగా పనిచేశారు. ఈ పాటకు సాహిత్యం అందించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. మరి ఈ చక్కని పాటను విందామా?

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో వినండి అంతర్దీప బోటుల రాకపోకల వివరాలు. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు వస్తుంది. ఎంవి బాంబుక రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి బారాటాంక్ రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా

0: అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి హడ్బే రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవి రంగత్ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు అనగా 1 ఆగస్టున ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటుల రాకపోకల వివరాలు. శ్రోతలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: क्या आप जानते हैं कि HIV पॉजिटिव लोगों के मानवाधिकारों और वैधानिक अधिकारों की सुरक्षा के लिए अब देश में एक नया कानून है, HIV एंड AIDS प्रिवेंशन एंड कंट्रोल एक्ट 2017। 10 सितंबर 2018 को लागू किए गए इस एक्ट में HIV पॉजिटिव लोगों को उनका हक दिलाने और उनकी गरिमा व आत्मसम्मान की सुरक्षा के लिए कई सारे प्रावधान किए गए हैं। इस एक्ट के द्वारा सुनिश्चित किया जाता है कि HIV पॉजिटिव लोगों के साथ किसी भी तरह का भेदभाव न किया जाए, किसी भी इंसान को उसका HIV स्टेटस बताने के लिए मजबूर नहीं किया जाए। इस एक्ट की वजह से अब किसी को भी नौकरी पर रखने से पहले उसका HIV टेस्ट कराना या HIV स्टेटस पूछना और बताने के लिए दबाव बनाना दोनों कानूनन अपराध है। किसी भी इंसान की HIV टेस्ट के समय प्री और पोस्ट HIV काउंसलिंग करना जरूरी है और साथ ही उसकी सूचित सम्मति लेना भी जरूरी है।
2: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి సూపర్ హిట్ పాటల కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు కార్యక్రమంలో మరొక పాటని విందాం. ముగ్గురు మనగాళ్ళు చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు విద్యాసాగర్ సంగీత దర్శకులుగా ఉన్నారు. ఈ పాటకు వెన్నెల కంటి సాహిత్యం అందించారు. ఈ మధురమైన గీతాన్ని వినండి మరి.

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ఒక సూచనను విందాం. నిర్మాతలు, కంటెంట్ సృష్టికర్తలు, ప్రొడక్షన్ హౌసులు, హక్కుల యజమానులు మరియు అగ్రిగేటర్ల దృష్టికి ఒక సూచన. అధిక నాణ్యత గల రేడియో కార్యక్రమాలను సేకరించడానికి ఆకాశవాణి శ్రీ విజయపురం కోసం కార్యక్రమ ప్రతిపాదనలు ఆహ్వాన నోటీసు క్రింద కార్యక్రమ ప్రతిపాదనలను ప్రసార భారతి ఆహ్వానిస్తుంది. ఈ ప్రతిపాదనలు మూడు విధానాల్లో ఆహ్వానించబడతాయి. ఒకటి, రెవెన్యూ భాగస్వామ్య విధానం. రెండు, స్పాన్సర్ చేసిన కార్యక్రమ విధానం. మూడు, ఉచిత విధానం. కార్యక్రమ ఫార్మేట్లు ఈ విధంగా ఉంటాయి. రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథాకథనం మరియు ఆడియో సిరీస్లు, వినూత్న ఆడియో ఫార్మేట్లు, పాడ్కాస్ట్, క్విజ్ పోటీలు మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలు ఉండవచ్చు. కార్యక్రమాలను అవసరాన్ని బట్టి హిందీ భాషలో 14 లేదా 28 నిమిషాల వ్యవధిలో నిర్మించవచ్చు. ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను సమర్పించే ముందు ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024 మరియు తాజా సవరణలను తప్పనిసరిగా చదవాలి. ఎన్ఐపిపి క్రింద సేకరించిన కార్యక్రమాలు ప్రసార భారతి లేదా ఆకాశవాణి నిర్ణయం మేరకు జాతీయ, ప్రాంతీయ మరియు స్థానిక రేడియో స్టేషన్లతో సహా ఆకాశవాణి నెట్వర్క్లో ప్రసారం చేయబడతాయి. ఈ పాలసీలలో అర్హత, కార్యక్రమ మార్గదర్శకాలు, ఒప్పంద నిబంధనలు, రెవెన్యూ భాగస్వామ్యం, ఏఐఆర్ ప్రసార నియమావళి మరియు వాణిజ్య ప్రకటనల నియమావళికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అర్హత కలిగిన దరఖాస్తుదారు

పాటు నిర్దేశించిన ఫార్మెట్లో అన్ని అవసరమైన వివరాలు, సహాయక పత్రాలతో తమ ప్రతిపాదనలను హెచ్ఓఓ ఏఐఆర్ పోర్ట్బ్లేర్ ఎట్ ద రేట్ ప్రసార్భారతి డాట్ జీఓవీ డాట్ ఇన్ ఈమెయిల్ ఐడికి సమర్పించాలి. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసారభారతి మరియు ఆకాశవాణి యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఈ ప్రతిపాదనలు సమర్పించుటకు ఆఖరి తేదీ 31/7/2026. మీ సృజనాత్మక కంటెంట్ను భారతదేశ ప్రజాసేవ ప్రచార సంస్థకు తీసుకురావడానికి గల ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ప్రకటన ప్రజా ప్రయోజనాల కోసం ఆకాశవాణి ద్వారా జారీ చేయబడింది. శ్రోతలు సూచన విన్నారు కదా, నేటి సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా మరొక పాటను విందాం. చిన్నరాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సంగీత దర్శకునిగా ఇళయరాజా గారు పనిచేయగా, ఈ పాటకు సాహిత్యం అందించిన వారు భువనచంద్ర. మరియు ఈ పాటను విందామా మరి?

శ్రోతలు, సూపర్ హిట్ కార్యక్రమంలో చివరిగా మరొక పాటని విందాం. మురారి చిత్రం నుండి ఉదిత్ నారాయణ పాడిన ఈ పాటకు కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించగా సంగీత దర్శకుడిగా మణిశర్మ గారు పనిచేశారు. ఈ పాటకు సాహిత్యం అందించింది సుద్దాల అశోక్ తేజ గారు. మరి ఈ పాటను విందామా?

శ్రోతలు, నేటి సూపర్ హిట్ పాటల కార్యక్రమంలో భాగంగా చక్కని పాటలను వింటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.